ఇంకెరో వినను తిన్నారు ఆరు వినం గురీ ఏ పొందే పెండ్రా ఇంటి కొరి కొయి తయను ప్రోగలి ఎరే ఎన్ ఓరి ఎనక మైసాన్ ఓస్తా అయ్యోకి కంది నా కొన్ని పో నంది అవుస్ కంది ఇంకే కొయ్య కమా కనను పోనారి నా కొన్నరే తంగిరి అని ఎరి ఓ అంకే సన్ నా మరగి ఎరియో ఎస్ పరిగ్యో అంతి ఎబెకి కంగ ఏ నెమెకి నంది మెరు మెంగాని తగాంగాంగ పోయబోయినా గితావు మైసింది ప్రోగోలి జరి అన్న గత వారి ఇంగరి సి ఉబ్బోంగా నవ్వంగి నెయ్యరేని కన్న అయ్యపేన పెఖననారి ఒంకేపేన ఖననారి యో ఎమెంగాకి నెపే అమ్మారకి అయ్యరి ఎస్వాంగా కన్ని పూన తరయ ఇనంగాని కన్నారి గితే ప్రోగోలి ఇమంగానే పొండగి ఇరో మంగన తో వారి గితే ఖాంగాంగన్నారు ఎమెంగామాలు అన్న పెంకాని ఓని మంగన కొనపేని కి మంగానే ఖనవన్ తో నరుక ఖనవన్ నో నరుక తో తే ఉనైనేరే గాంగతి జెన్స్ మోమెత మెందిదై అయ్యో కన్ని కియరు అయ్యవు అకి పోయోకి రోయితో ఉన్నాయని ఆరి అయ్య పొంత కొనబె అయిపోయిందంతైన పెంకి అకొని నేను నవ్వు అన్నారు అన్నకి అవ్వరి అయ్య ఓతు వారి ఎవరి మేకతో ఉన్నాయని ఆరి బెరంగ మేక ఊపునకి కపరా ఊరితో ఉన్నాయని కోత ఎవరు కావూప ఎప్పుకో అకి కననే కాని కన్న పస్తి పై అయ్యో ఏం నవ్వకి కేతాయి అయ్యప్పని ఇంకేన పెంకాయ కొకి మోయి కనువ అన్నారు అనుకోనను అవ్వమని రాయింకాయ ngai ga ko ma kanwa na wona ro onna tangira na pe boni mina nga na bung bom onana na simi bana su uduwari ya na mi ya ko kime erang tangiri ari ki bana me ko na ya ri ya khari ya ya ay ta to na ni ari esi giroi ana kanan bom o kanai kan kan na ri ki an pun na na ya ne pe me na nun to na ro khayo me bon si uri nga o poro roi nga ya ri na ku kure kan ni to wari me ya ki ko ko sa na kono bona ya rang ku kure bari ya ri ki kanan bona ni karo kwa ki apa ya bung ఇవం ఎరిగి నస్తి అయిని మొందపుతో నైని నస్తి అయ్యో ఓ ఇరనే కంగే కూర కంగే బ్లాండ్ ఇరంతి నస్తి హరి అయిపోయిందకి మేన్ అయ్యాకోస్తున్న పెద్ద ఎన్స్ మొమ్మత హరియో ఎత్తర ఎరు కొంగై నా ఊరరో ఎరి ఇసువాంగ్ కొంక నానా నస్తిం పనసు అయ్యపోయిన నాన్న పెద్ద యారి ఎంతంగి నీరి తెస్తి నాకి ఆయ్య ఎప్పుడు నాన్న పెద్ద యారి ఆమెన్ వస్తాన కొన కొంత అయ్యకి మెంగ తాకి ఎప్పుడు నాకి మెంగ నోనోరకి తువునైన హరి ఇంత హరి ఇండోనకి మెత్తి ఎరి వస్తాన ఎంగి ఎరింత అయ్యో కానీ ఆదితి ఎరి వరి ఎరిక హరి ఎరి ఎరన పెన్సో ఎయ్యి కావ ఇంకా ఇరవై తెలుసు మామెత హరి అని తెలుసు మామెత అయ్యో ఎప్పుడు నాకు నీకు నిర్వ పెన్సో అంతేరా ఇంతే తవ్వ ఎనంగే తాత అకియా కైన్ తమరాకి నాకి రూ నా ఇప్పుడు పోయిన పేరు ఎప్పుడు తాత రూ నరో ఇమే యాని కరావ అంకా నంది తిట్టబోయారు ఇమే మేక ఏ నీ పెన్సు అంకాన్ని దౌనైని అయ్యి కాసుకోయి మేక నాన్న మేరా పైన కాపేని అంగై అంకాన్ని పొంత పైన కాకవరకి నీ పెన్సు నీ నీ పెన్సు ఎప్పుడు నూత పని నీ ఎగిన పెన్ నోంది అవుసి తో వన తింటూ ఎరంగ ఇరీ కెరంగ అయ్యారు ఇరి ఇరి మెయ్యి నెయ్యరే అంకోస్తున్నా నరే నీరే తెలుసు మామిత titeinaña yo monte maraike irana payaki gokoria girana oirana ngai apunna ngoro maraira ina ni goro maraira ina ntiero ari ari kipa ayana robun tamarake ni yere tense mame taringa na kawara ni yene rapenso ayare ntitaina ngani o ni yene rapenso yani ene ni nana tabare kanga ti tau ari ki yani ene ni pangara ke ni yeye ke basi ti yani ene ni oyapunu purena baina benge ina nana taina ni ne o te uya ngani na sinte uya ఏమనగానే పెరో ఇంటి పోగొని కానీ ఆరి ఓవగే పోయో తిపనా తంగి రోయ్ ఎనంగ్ పనా రోయ్ అయింగా ఆరి ఐరి రాన కొంకాని తిరా తిపనా ఆరి నీకరు వాకే పోయ్యా కండ్రు కొయ్యాయి నీకరు వాకే పోయ్యా పున్నోరా రో ఇంకా తిట్టవు అయ్యకి కానీ తమరకేన ఓయ నూరి ఓ యాదయ్య పోయనకు తిపనా ఆరి మేము తవ్వుకి తిట్టవు ఆరి కా తిరుగు ఎవరి ఎరికి మెయ్యత ఓ ఎదిన తరతర ఇంకేనం పొన్ను మనం రోయ్ పోయినకు తిట్టవు ఆరి ఓయ కోసం పెట్టుకున్నాయి నీకి ఇకోస్ ఉన్నాయి ఎంగ ఎరి ఎత్తి ఇన పిన కరపై పోంతే ఎన్నారు అయ్యరు వంది ఉన్నాయి హరి ఎవెత్తి రపెన్సో రపెన్సో కపకాయిరం పన్న తమరకేయ ఇంకా సినమ్మ ఇరు ఓ ఎకి మేను తువరి ఎప్పుడు తరతర ఎకి ఎకి మేను ఎప్పుడు పక్కన పెట్టి ఇరంగ పాపకి ఏ పిపిరాకి ఎప్పుడు పక్కన పెట్టి ఇరా హరిని గరుకు ఎరుగు అంతను అంగా ఉన్నాయి హరి ఏ తమరకి ఇంకా నేను తీరా హరిని గరుకు ఎరుకు ఎత్త ఐరి తో వారి యాతయ ఐ అమీమిన ఎదయ్యకి ఇప్పుడు మేన్ ఓయస్తా అయ్య మనకు అంగంత వారి ఎరిగి పాయనరా అనే తప్పరా ఎరు కొయ్య మెంగరం తింది తప్పారి ఓయస్ మెను పోసినాకే పంది తైన ఓ ఎప్పుడు కాకా నన్ను నవ్వుతూ ఎప్పుడు పక్కన తంగిరా పరాన్ని ఏ పెన్సు ఓ ఎప్పుడు నాకు
Edi yang kita wari ya karawan apa panahan kanga panahan tu na ini. Oh ya bibi dengan Robinson. Kapakairan pada tamara ki. Ngai senam mayro kongkai. Ya kimen ya pakan apa tirari ki. Kongki apa tirari orang ini yang kawan kawan apa tamara ki. Kongki ya tamara gua pun tunggu biar aku ni Robinson ki ya kawas tu amet mente winto. Oh istah ki senam apa yang tay. Aite te ini mana ki? Aite te ini mana orang ini bodoh ni mana? Oni ye ye pun semua menon orang temani nanu ni mian. Orang baru pun doro kana kini tetap way. Mengki mohon bunga kini karopai doro na ye kawai. Yeram ku biar aku kiu itu kan tangke. Oh ngaya kapara upre. Ngaya rau Prince Edward. Oh ngaya ini mimi bayungu panam botarai ye pun irana ku mimi panam. Oh ngaya ye pun ngi angka ye yu. Orang putun naini. Ia kau tak nanu nado hari intangiri aki. Oni yeri ibu tarana itu wahyu orang. Irang putu nemane na be, ayangnya hari karya yang kan ni, bayang iroro kentangi ramet titi nemane ayo. Awayan yang kan deron tu wan ni, ero kostenan ni yere yang kan ni tetaninga anakon, enak wang yang kan ni tamara kimina, ni karuwaki aban titahi na. Ayero kong kan ni kostenan ni rapenso hari kanga tiens bahameta, ayat tamara kyo. Ayero kong kan ni kahara iran nanti hari, nasten ayu kiki kahara iran ni rapenso. Oh, ya tak mungkin ni Robinso. Ya kari hari ni kangai, kangai. Ya kepan ni kangai. Se, ini nungko horom kari ramai Prince Edward. Ya buat ni apa uina apa ya pun dah tunggu ni apa heran tiwameda. Oh ni kiri tiwui cari. Cerai kata. Ah, nanu nangkai ni ya stand doro ikai ke? Kurang ngaji orang tiya. Ngai, naga suai. Ya kuri ni apa heran ni Robinso. Ira nanti yang marai ke? Ya ia pun kuri aje ni apa nungko hororuak. Oh ya karuwa angkan di menira na. Ruwa aku nak kena kita naik kai. Yes tu seno angkan ni Robinson. Oh tu naik ni hari merakit nana na yes tu. Ya pun suku nabi tetan ngan negara ku haki apa tetan na. Oh ya mengawang angkan di depan hati tu naik ni hari. Robinson kapakairam ngai Prince Edward. Oh ni kiri tu naik ni hari. Ya kapakai nabi tehir hari iran ni Robinson hari. Oh ya tamara kengkan tu hari. Oh mandu ku bela angki ya kuas tu bayi sah ni Robinson hari. Ya ti metana pai tu nai ni aman de mo wa ga gi tu nai ni arang buris res wong gi ku be na ko tu nai ni ari a punin gi an kai ya ko bunda gi to gi ga khabara ni robin so o yu ku be na ko tu wa in der wari ya mani ga de han de ya ga gi na be be na men de ira ari yo ya bun pa khana be yon tan ya ba ga yon tan wo ya ba ga ni be rak o wa ti gi metana tenan ra tenan ka ti gi ti gi ki nan o ya meta ki in kai to wa yu ya nan ga wan kai te prince ari. Oh ya na ya karuan mana ngan nak nak, ya nak nak memetan hari metaki. Oh ya kata dia apa yang nak dia? Ni karuku aki apa? Inanin tau gua pun ngan apa nak nak. Oh ya ngomong ngan apa angkai tianin ya yo pun panahan tianin hari. Ya tadi apa pun panahan di Robinson. Oh ya nak pun diri minta panahari ni karuku ya kan? Ya bibit di Robinson. Oh ni Robinson. Ya pun dipilih ni ya. Kuaruku aw prince ya korang tangira kiro. Oh, ya karakin kan itu hari nak kau ini nak kiri orang kiri. Ya tang iruan ruan hari ini ya tang ni kerukwa. Dan ini metan hari ya pakara roy metan itu hari. Oh, ya pun nu kena pernah tarat de Prince Edward. Ya kena pernah tarat ya nu orang. Oh, ya nangku kuring kain kayer ya kais tu buat kemeni yeri anak tangira hari ni Robinson. Oh, ya kairan kain Robinson nu kena kau nana Paris tamena. Oh, ya bus maya kiron tamena. Oh, ya kukurai tamena ni kaya ina nasina. Many Robinson. Awa Maria kinkai tangai ya Prince Edward Many Robinson. Awa Maria kanti Paris. Maria tani maguri Maria putan nama ta aikarang ini mais. Awa Maria kami tu kukurai negarokwa tu kini Maria.